తేజస్వినధీరమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వందే దక్షిణ కైలాస వందే హేమార్జినేమపి వందే వేణువనేశ్వరం వందే శ్రీమత్కాంతిమదేశ్వరీ వందే శ్రీమూలలింకం శ్రీమత్తామ్రసభాపతి శివగామి సమోవేదం సుందరం యోగసుందరం తిరుచిత్తంబనం శంగన్మాల్సినైవిడిత్తి సేనయోడుం సేరుబంధనం సేది శంగన్మాల్సినైవిడిత్తి సేనయోడుం సేరుబంధనం సేది సంద్రి పుక్కు పొంగు పోర్పల సైరు புகழ போரர் கண்ணடு முடிகள் பொடியாய் வீழ பொங்கு போர் பல செய்து புகழால் வென்ற போரர் கண்ணடு முடிகள் பொடி